0: సౌందర్య లహరి.
1: శ్రోతలకు నమస్కారం. ఇది రేడియో మోషస్ 819 కిలోహెర్ట్జ్ ద్వారా మీరు వింటున్నారు సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం. ఈరోజు ఈ బుధవారం మే నెలకి 13వ తేదీన నేను విష్మా మీ సేవలో ఈ కార్యక్రమంలో 30 నిమిషాల కార్యక్రమం. ఇప్పటి నుంచి 12:30 వరకు నేను మీ తోడుగా ఉంటాను చక్కనైన పాటలతో, మరికొన్ని చిట్కాలతో. అయితే కార్యక్రమం వింటూ ఉండండి. మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

రోజుల్లో అసలు చలికాలం మొదలవుతుంది. చలికాలం వస్తే ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకోసమే మీరు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. పరంది ఈ పాట విందాం, ఆ తర్వాత దీని గురించి ఇంకా కొంతవరకు మాట్లాడతాము.

అవునండి, శ్రోతలారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చలికాలంలో మీరు ఎక్కువగా విటమిన్ సి తీసుకోవాలి. ఎందుకంటే జబ్బు జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే దీనిని ఎదుర్కోవచ్చు. దీనికోసం మీరు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. ఇది పళ్ళ ద్వారా మీకు దొరుకుతుంది. మీకు తెలుసా, ఓరెంజి లాంటి పళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు మొరింగా ఆకులలో కూడా ఎక్కువగా విటమిన్ సి ఉంటాయి. కాబట్టి వీలుంటే మీరు ఈ పదార్థాలను ఎక్కువ మాత్రంలో తీసుకోవాలి.

అసలు చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. ఏ కాలమైనా మీరు నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు తాగితే మీ ఆరోగ్యం, మీ చర్మం మంచిగా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో చర్మం డ్రైగా అవుతుంది. దీనిని ఎదుర్కోవాలంటే మీరు నీళ్లు ఎక్కువగా తాగాలి. అసలు చలికాలంలో మీరు నీటిని మీరు వేడిగా తాగవచ్చు. అప్పుడు ఎక్కువ నీళ్లు మీరు తాగగలుగుతారు.

నేటి సౌందర్య లహరి అనే కార్యక్రమంలో నేను మీకోసం ఎన్నుకుంటున్న పాటలను విని మీరు మెచ్చుకుంటున్నారని నా నమ్మకం. ఇంకో ఇంపైన పాటతో ఇప్పుడు కొనసాగిద్దామా?

మరొక శ్రోతలారా, మంచి ఆరోగ్యం కోసం మీరు వ్యాయామం తప్పకుండా చేయాలి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 30 నిమిషాలకు మీరు నడవాలి. అయితే ఈ మాటతోనే నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సౌందర్య లహరి కార్యక్రమంతో పూర్తి చేస్తున్నాను. ఇంకో కార్యక్రమం వరకు నేను విష్మా మీ దగ్గర సెలవు

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా రాత్రి వేళ 7:30 అయింది. ఇక్కడ మన AM2 రేడియో ఛానల్ మీద మనమందరం కలుసుకుంటున్నాం. బహు ఆనందంతోనే ఈ బుధవారం నాడు మళ్ళీ మీ ముందుకు ఒక 20 నిమిషాల మనోహరమైన సంగీతం, పాటలతో అలంకరింపబడిన తెలుగు కార్యక్రమం తీసుకుని చేరాను.

ప్రియమైన శ్రోతలారా, ఇది మే నెల యొక్క ఇంచుమించుగా అర్ధభాగం వరకు చేరి 13వ తారీఖున ఈ శుభ బుధవారం రోజున నేననుకుంటున్నాను మీరు చక్కగానే పని మీదైనా సరే, ఇంట్లోనైనా సరే, ఇంకా మీ బడి, కాలేజీ, విశ్వవిద్యాలయంలోనైనా సరే మీరు మధురమైన మనోహరమైన కాలం గడిపి ఉన్నారు. మీరు తలచి ఉన్న అన్నీ మీ పనులు చేసి పూర్తి చేశారు.

శ్రోతలారా మనవకండి, ఈ 20 నిమిషాల తెలుగు కార్యక్రమం ప్రతిరోజు మీరు మన రేడియో RM2 ఛానల్ మీద వినబోతారు. ఇంకా మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్క ప్రసారంలో అదే ఆసక్తితో అదే ఆతృతతో మన ప్రసారం కోసం వేచి ఉంటారు. ఇక దానికోసం అలానే మీరు శాశ్వతంగా మన కార్యక్రమంలో ఉంటారని ఆసక్తి చూపిస్తారని నమ్ముతూ సరే రాబోయే పాట మనమందరం అంటే విశేషంగా వింటున్న మన ప్రియమైన సంగీత ప్రియులందరికీ అంకితమిస్తూ ప్రసారం చేస్తున్నాం.

శ్రోతలారా, ప్రతి ఒక కార్యక్రమానికి ఒక శుభాంతం ఉంటుంది. ఇక గడియారపు ముళ్ళు మాకు సూచిస్తున్నట్టుగా ఇంకా 4-5 నిమిషాలు మన నాటి కార్యక్రమం పూర్తి అవుతుంది. అంటే సరిగ్గా 8:50కి కార్యక్రమం యొక్క ముగింపు వరకు చేరుదాం. మీరు శ్రద్ధపూర్వకంగా మన కార్యక్రమంలో ఉన్నందుకు, ప్రసారంలో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. శుభరాత్రి, నమస్కారం.